లక్ష లక్ష దీపార్చన దివ్య గణపతి మహాగణపతి దివ్య గణపతి మహాగణపతి. ఇళిదు బా ఇళిదు బా ఇళిదు బా గణపతి.